hidden call che like mentre mai anche scooter e pin caragamma. Abbiamo un WhatsApp che mi cattiva da agamo. Mi sindu a hanne yanna. Lalita ya hagini no avata adri negato caraganna. Hai basha che apita lassana malassana sindu a denna. Pi malli kalano ai oya va yukutu caraganna che le chino. Manghitani ratnapuri gagani tamai message che velatine. Jaya veva. Good afternoon. వెహిదయ్య కోపు వెళాలు హిటాత్ హుంద టోము వెస్సలు కోమహరి ఓ ఒయాగి ఉమ్మావిట ఇయ్య థ్యాంక్స్ ఉంది అదా తుమ్మావ కోనీలు దిఖా కాదరేలు రత్నపురి సుభాషిణి అక్క తమ మెసేజ్ కి వెళ్ళ తీంది అదే ఆదరి నెగతుకరగా ఏట మగే ఫేస్బుక్ కి హయాగన్ బాలో మంటే తీయని ఫ్యాన్ పేజ్ ఎక్కా ఖరీదు భాషకీల సెర్చ్ కరానుకో BHASHI ఎదుగుడి కెళ్ళవ హయాగన్ పలో ఆదరణీయ కింకిని భాష మెనిక హుందటము వెహల దంతమై చూట పాయిల తీయని ఇట బర్త్డే కాక్ తీయనవాలు చారుక సంగీత్ గే హిట హబై మంగ హలో హలో సత్యంతే ఇంగనో కమన్న కోకు వేతా అపి అదమ కొల్లట విష్కల్ లిమునేన హ్యాపీ బర్త్డే టు యూ Happy birthday to you. Happy birthday, Charuka. And you are going to sit on Patum Balapurto. Commission, a new birthday, Kakunikil other in Vishkarano. What Vishkaran Nikitu in your Gadrinia Tata Jairatma? Igawa Takanadisha? Navy Ake Vadikarana Ayala Sajit? Igawa Chalila Nanda? Sumanananda? Nitahana Hamuma Tekutu Kregani Kelikino? Kelimadale Rainu Akatamu Message Gavalatini Adrin Kati Makutu Kregano Jaya Vema. ఈట పాసే హాయ్ శుభ దహవం సాక్ రోస మలి ఎయాట ఎంగ దెవటిన సీతలు సులంగతే కూను ఉను ఎబోన్న హదాగతలు ఇంగురు ప్లేన్ టీగా ఏ తెక్కువ మాలు పాంగిక గుత్తేను అలు ఓక కాలైతే బడరి దెన్నతు ఇన్నుకు పులు అన్నా అక్కడ శ్యాషో అని ఆదరంగా ఎగుతు కరిగాను థ్యాంక్ యూ.